తరకదున్నానా, దిందిన్నా తరకదున్నానా, దందిన్నా తరకదున్నానా, దిందిన్నా. ומר לי, איתך אני משתגע.